రౌషే కే రౌషే దూబోడే రవంతు లెక్కు మరకల్లె లేపుడాగి బా కొన్న మాండి దఫర్ ఫూఫు ఉమీర్తు లిఅదిల బైనకు ఇదే జబన్ మై మాంగుచి కోసంనికి జాబర్నకి మాం మునక్ జాంబుచి అవు లోల బోమాను మాము మోయ్ దిగల జఫ మత యూనిచి బి అలీ సలాహు సలాం ఇయాల్ దిగల్ కొకు నూన్ తమిళం దిగంతే సహాబయ రహమ్ని ఎక్కువ dafa maandu woon lool ci seen diggante dawal parparloo ci seen biir dañu gis dafa seddle ba noppi dann nit ca biir moolama daa ne ko maandul seddle seddle bi jub mu ne ko ida lam adil fa man yaadil su ma maanduwul mo kan mooy maandu kon nag allahu yàlla rabbana mooy suñu borom wa rabbukum mooy seen borom allahu yàlla rabbana mooy suñu borom ñu ngi rudum warabukum mooy seen borom yéen ñoo gëmul waaw loolu tam foofu jafe la allahu yàlla rabbuna mooy suñu borom ñun ñoo gëm mu ne yonte bi yàlla ne ko waxal loolu warabukum mooy seen borom yéen ñoo gëmul ñi ko gëm ak ñi ko gëmul ñëpp yàlla mooy seen borom moomoon ñëpp ñëpp ay njabootam lañ lana amaluna ñoom suñu def ñun la ñuy fay walakum amalukum yéen a moom suñu jëf yéen a koy fay mu ngoog min xayrin aw char laa nestafiidu min xasanaatikum wala natadara min sayiaatikum dunu law ci seen ay bakkaar waaye du ngeen jariñoo suñu tiyaaba yàlla tabaraka wa taala mooy lan dana wax ci alquran wa in kazzabuuka fa qul li amali wa lakum amalukum antum bariuuna mima amal wa ana bariu mima taamaluun loolu moo di alquran kon lana amaluna ñoom suñu jëf wa lakum amalukum yéen a moom suñu jëf ñun ñooy àññi li ñuy jëf ci baax ak safaan yéen ñuy àññi li ngeen di jëf ci baax ak safaan laa xujjata baynana wa baynakum amul lenn lay woo xam ne dafay lox suñu diggante ñun ak yéen lépp rek nekku ne dem ci li nga xam ne mooy ay jëfam kon daal dañ leer na werante amatul allahu yajmaau baynana yàlla mooy dajale suñu diggante wa ilayhi masir te itam ci moom la mujj di yem suñu borom mooy dajale li nga xam ne moo nekk suñu diggante ñun ñuy wute fii bu ëllëgee ñu mujj ñu ñëpp ca moom tabaraka wa taala ak ci ñi nga xam ne ñoo wute woon ñu ngi ci surat ash-shura ay